0: ఫ్రమ్ 3ZZZ భారత్ గ్రూప్ తరపున శ్రోతలందరికీ
1: 3ZZZ 92.3 FM
0: 92.3 FM 3ZZZ భారత్ గ్రూప్ తరపున శ్రోతలందరికీ నళిని ఆకుల నమస్కారం. భారతదేశంలో

దేశంలో హిందూ మత వ్యాప్తికి విస్తృతంగా కృషి చేసిన ఆదిశంకరులు ఈ నాలుగు పుణ్యక్షేత్రాలకి చార్ధామ్ హోదాని ఇచ్చారు. ఈ టెంపుల్స్ భారతదేశం యొక్క నాలుగు వైపులా ఉండడం ప్రత్యేకం. ఈస్ట్లో పూరి జగన్నాథ్, వెస్ట్లో ద్వారకా, నార్త్లో బద్రీనాథ్, సౌత్లో రామేశ్వరం ఉన్నాయి. చార్ధామ్ అంటే మీ అందరికీ తెలుసు, మీనింగ్ చార్ అంటే ఫోర్ అని, ధామ్ అంటే ఇట్ రెఫర్స్ టు రిలీజియస్ డెస్టినేషన్స్. భక్తి మార్గంలో మనం ఏ దిక్కుకి వెళ్ళినా కూడా మనం భగవంతుడిని చేరుకోగలము అని కూడా మనం ఈ చార్ధామ్ గురించి చెప్పుకోవచ్చు.

రోజులు మారుతున్న కొద్దీ చార్ధామ్ అనే పదం హిమాలయాల్లోని పుణ్యక్షేత్రాల్ని ఉద్దేశించేదిగా ప్రచారంలోకి వచ్చింది. బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి టెంపుల్స్ను కలిపి ఛోటా చార్ధామ్గా చెప్పబడింది.

0: ఈ చార్ధామ్ యాత్ర గురించి నేను చెప్పేదానికన్నా ఆ యాత్ర చేసి ఆ పరమానందాన్ని అనుభవించిన వాళ్ళు చెప్తే బాగుంటుంది అని నాకు అనిపించింది. ఈరోజు మన ముందుకి ఆ పరమానందాన్ని అనుభవించిన ఉషా తిరుమల శెట్టి గారు మన ముందుకు వచ్చి మనతో ఆ ఆనందాన్ని పంచుకోబోతున్నారు. ఉషా గారు హైదరాబాద్ వాస్తవ్యులు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో పనిచేస్తున్నారు, మన రేడియో ప్రోగ్రామ్స్ వింటూ ఉంటారు. మరి ఇప్పుడు ఆ ఆనందాన్ని మనం కూడా పంచుకుందామా?
1: అందరికీ నమస్కారం అండి. నా పేరు ఉషా, నేను హైదరాబాద్లో ఉంటాను. నాకు ఎప్పటి నుంచో కేదార్నాథ్ చూడాలని చాలా కోరికగా ఉండేదండి. కానీ ఏంటంటే నేను జాబ్ చేస్తాను, ఒక్కొక్కసారి కుదరక వెళ్ళలేకపోయాను. అయితే నా ఫ్రెండ్ ఒక ఆమె దుబాయ్లో ఉంటుంది, తన అంది ఉషా నేను ఇలాగ చార్ధామ్ ట్రిప్ వెళ్దాం అనుకుంటున్నాను, నువ్వు వస్తావా అని అడిగింది. అడిగితే చాలా సంతోషంగా నేను కూడా వాళ్ళతో పాటు జాయిన్ అయ్యాను. మేము ఐదుగురం కలిసి ఒక గ్రూప్ కింద వెళ్ళాము. ఇక్కడ హైదరాబాద్ నుంచి ఢిల్లీ ఫ్లైట్లో వెళ్ళిపోయాము. ఢిల్లీ నుంచి ట్రావెల్స్ వాడు వెహికల్ పంపిస్తాడనమాట. అక్కడి నుంచి హరిద్వార్ వెళ్ళాము. హరిద్వార్ వెళ్ళిన తర్వాత అక్కడ హోటల్లో చెక్ ఇన్ అయ్యి ఫ్రెష్ అయిన తర్వాత గంగాహారతికి వెళ్ళాం. అక్కడ హరిద్వార్లో గంగా నది చాలా ఫాస్ట్గా ఫ్లో అవుతూ ఉంటుందండి. అక్కడ మనం స్నానం చేస్తే, అదేంటంటే హిమాలయాస్ నుంచి ఫ్లో అయ్యే వాటర్ కాబట్టి అక్కడ మనం స్నానం చేస్తే చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి ఆ వాటర్లో అంటారు. మేము స్నానం చేసాం, మేము యాక్చువల్గా నైట్ 9:00 అందులోకి దిగి స్నానం చేసాం. చల్లటి నీళ్ళు, కానీ అసలు బాడీ అంతా ఎంత రెజ్యూనేట్ అయిపోతుందంటే మనకి చాలా ఏదో ఒక కొత్త శక్తి వచ్చినట్టు అనిపిస్తుంది. సో మేము అక్కడ గంగా స్నానం చేసిన తర్వాత గంగాహారతికి వెళ్ళాము. గంగాహారతికి వెళ్ళి చాలా బాగా జరిగింది అక్కడ. సో నైట్ మళ్ళీ హోటల్కి వెళ్ళిపోయాము. సో నెక్స్ట్ డే ఏంటంటే, నెక్స్ట్ డే బార్కోట్ అని ఒక ప్లేస్, అదేంటంటే ఫుట్ హిల్ ఆఫ్ యమునోత్రి, ఫస్ట్ ప్లేస్ అన్నమాట చార్ధామ్లో యమునోత్రి. సో అక్కడ బార్కోట్కి నెక్స్ట్ డే మేము హరిద్వార్ నుంచి బయలుదేరి వెళ్ళాము. వెళ్తే అక్కడ మేము వెళ్ళేసరికి మిడ్ నైట్ అయిపోయింది బార్కోట్. సో అక్కడ మాకు ఒక అకామిడేషన్ ఇచ్చారు, క్యాంప్స్ లాగా ఉన్నాయన్నమాట. అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్తే ఏదో ఒక వాటర్ సౌండ్ లాగా వినిపిస్తుంది మాకు. మేము నైట్ కదా మేము ఏంటో అనుకున్నాము అనమాట. సరే అక్కడ ఫ్రెష్ అయిపోయి పడుకున్నాము. మార్నింగ్ లేచేసరికి ఎంత బ్యూటిఫుల్ సినారియో అంటే అసలు చెప్పలేనమాట. అంత పక్కన యమునా నది ప్రవహిస్తుంది, మంచి చుట్టుపక్కలంతా కొండలు, మంచి మంచి చెట్లు, పక్షులు. అసలు ఏంటంటే మన డైలీ బిజీ లైఫ్లోంచి అక్కడికి వెళ్తే ఒక స్వర్గంలోకి వెళ్ళినట్టు అనిపిస్తుంది, అంత బాగుంది. సరే మేము మార్నింగ్ అక్కడ కొంచెం కాసేపు అక్కడ అంతా తిరిగిన తర్వాత మేము యమునోత్రికి బయలుదేరాం. యమునోత్రి ఏంటంటే అక్కడి నుంచి జానకి చట్టి అని ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి. అక్కడి నుంచి యమునోత్రి ట్రెక్ స్టార్ట్ అవుతుందన్నమాట. సో అక్కడి నుంచి మేము యమునోత్రి డోలీ తీసుకున్నాము. యాక్చువల్గా 5 కిలోమీటర్స్, కానీ చాలా నేరోగా ఉంటుంది, అందువల్ల మేము డోలీలో వెళ్ళిపోయాము. సో అక్కడి నుంచి మేము యమునోత్రి టెంపుల్కి వెళ్ళాము. ఈ యమునోత్రి టెంపుల్ నుంచి ఇంకొక 1 కిలోమీటర్ పైనుంచి చంపాసర్ అనే గ్లేషియర్ ఉంటుంది, ఆ గ్లేషియర్ నుంచి యమునా నది పుడుతుంది అన్నమాట. సో అక్కడ మేము యమునోత్రి టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడ హాట్ వాటర్ స్ప్రింగ్స్ ఉంటాయి, మగవాళ్ళకి సపరేట్గా ఆడవాళ్ళకి సపరేట్గా. మేము ఆ హాట్ వాటర్ కూడా ఎంత హాట్గా వేడిగా ఉంటాయంటే అసలు ఎక్కడి నుంచి వస్తుందో అంత వేడి నీళ్ళు అర్థం కాదు. మేము స్నానం చేసి యమునాదేవి దర్శనం చేసుకున్నాము. చేసుకుని మళ్ళీ బార్కోట్కి వెనక్కి వచ్చేసాము.

యమునోత్రి చూసిన తర్వాత మర్నాటి రోజు బార్కోట్ నుంచి ఉత్తరకాశీకి బయలుదేరాం మేము. ఉత్తరకాశీకి బయలుదేరిన తర్వాత అక్కడ భాగీరథి నది ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడ ఉత్తరకాశీలో శివుడి టెంపుల్ ఉంటుందండి, చాలా బాగుంటుందండి. అక్కడ దర్శనం చేసుకున్నాము. అక్కడ కొన్ని ఆశ్రమాలు ఉంటాయి, అవి చూసాము. అవి చూసి ఆ నైట్ హోటల్లో స్టే చేశాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఉత్తరకాశీ నుంచి గంగోత్రికి బయలుదేరాము. అది 97 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. గంగోత్రి ఏంటంటే గర్వాల్ హిమాలయాస్లో ఉంటుంది, గర్వాల్ రీజియన్ ఆఫ్ హిమాలయాస్. అక్కడ భాగీరథి నది అంటారు గంగని అక్కడ, ఎందుకంటే గంగ భూమి మీద పడిన ప్లేస్ అది గంగోత్రి. అక్కడ ఏంటంటే భగీరథుడు తన వెనకాల గంగని రమ్మంటాడు. అయితే గంగ చెప్తుందన్నమాట, నువ్వు గనక వెనక్కి తిరిగి చూసావంటే నేను ఇక్కడ ఆగిపోతాను, నేను ఇంకా రాను అని చెప్పి చెప్తుంది. అందుకని భగీరథుడు అక్కడ అతను నడుచుకుంటూ వెళ్తే వెనకాల గంగ చాలా, అంటే ఏంటంటే నన్ను భూమి మీదకి తెచ్చేవా అన్న కోపం అహంకారంతో చాలా దూకుడుగా వెళ్తూ ఉంటుంది అన్నమాట. అక్కడ ప్లేస్ కూడా భాగీరథి నది కూడా అట్లాగే ఉంటుంది, చాలా ఫాస్ట్గా ఉంటుంది. అసలు ఎంత అంటే ఐస్ కోల్డ్ వాటర్, అంత చల్లటి నీళ్ళు అక్కడ పైన ఒక గ్లేషియర్ నుంచి కరిగి వస్తుంది అన్నమాట. సో అక్కడ గంగని భాగీరథి నది అంటారు. అక్కడ కూడా మేము వెళ్ళాము. వెళ్ళి అక్కడ స్నానం చేసి, అంటే స్నానం చేయలేము, అంత చల్లగా ఉంటుంది. అక్కడ మేము కొంచెం పూజ అది చేసి కొంచెం కాళ్ళు చేతులు కడుక్కుని అక్కడ గంగోత్రి టెంపుల్కి వెళ్ళాము. ఆ టెంపుల్ 18th సెంచరీలో బిల్డ్ చేసిన టెంపుల్ అంటారండి, చాలా బాగుంటుంది ఆ టెంపుల్ కూడా. ఆ అది చూసుకొని మళ్ళీ ఉత్తరకాశీ బ్యాక్ వచ్చేసాం. వచ్చేసిన తర్వాత మర్నాడు ఉత్తరకాశీ నుంచి గుప్తకాశీ బయలుదేరాం. గుప్తకాశీ ఏంటంటే ఇక్కడ పాండవులు మహాభారత యుద్ధం తర్వాత శివుణ్ణి ప్రార్థిస్తారు. శివుడికి ఏంటంటే వీళ్ళ మీద కోపంగా ఉంటుంది, వీళ్ళందరినీ చంపేశారు అని చెప్పి కోపంగా ఉంటుంది అన్నమాట. అందుకని శివుడు వీళ్ళకి దొరకకుండా ఒక నంది రూపంలో పారిపోతూ ఉంటాడనమాట. అక్కడ వెళ్ళి అక్కడ గుప్తకాశీలో దాక్కుంటాడు. గుప్తకాశీలో దాక్కున్నప్పుడు భీముడు శివుణ్ణి గుర్తిస్తాడనమాట. సో అది గుప్తకాశీలో శివుడి టెంపుల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాము. అక్కడ కూడా చాలా బాగుంటుందని, చాలా పురాతనమైన టెంపుల్, చాలా బాగుంటుంది. అసలు ఉత్తరాఖండ్ ఏంటంటే ఎక్కువ శివుడి టెంపుల్స్ అక్కడ, కానీ అదొక దేవభూమి అంటారు. నాకు దేవభూమి కాదు కానీ స్వర్గం, వేరే స్వర్గం ఇంకొకటి లేదు అనిపించింది. అసలు మనకు ఆ టెంపుల్స్ కానీ అక్కడ ఉండే ఆ వ్యూస్ కానీ, ఆ హిమాలయాస్లో మన వెహికల్ వెళ్తుంటే వేరే లోకంలో ఉన్నట్టే అనిపించింది, చాలా సంతోషంగా అనిపించింది. సో గుప్తకాశీలో కూడా మేము దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకుని ఆ రోజు హోటల్కి వెళ్ళిపోయి నైట్ స్టేకి చేసాము.

మరుసటి రోజు గుప్తకాశీ నుంచి కేదార్నాథ్ బయలుదేరాం మేము. అయితే దారిలో ఏమైందంటే, మేము కేదార్నాథ్ యాక్చువల్గా గుప్తకాశీ నుంచి కేదార్నాథ్ 6 అవర్స్లో వెళ్ళిపోవాలి మేము. కానీ మధ్యలో ల్యాండ్ స్లైడ్ అవ్వడం వల్ల, ఈ హిమాలయాస్లో ఏంటంటే ఎక్కువ ల్యాండ్ స్లైడ్స్ అవుతుంటాయి, కొండచర్యలు వెరిగి పడుతూ ఉంటాయి. దాంతో అది క్లియర్ అవ్వడానికి చాలా టైం, ఒక్కోసారి అవర్స్ పడుతుంది, ఒక్కోసారి డేస్ కూడా పడుతుంది. సో ఏమన్నారంటే, మేము అటు వెళ్ళడానికి దారి లేదు, మార్గం లేదన్నారు. అయితే డ్రైవర్ చాలా ఎక్స్పీరియన్స్డ్, అతను అక్కడ లోకల్ ఏరియా అతను. సో అతను ఏమన్నాడంటే, వేరే రూట్ ఉంది, లాంగ్ రూట్ ఉంది, ఆ రూట్లో తీసుకెళ్తాను, కాకపోతే ఇంకో 6 to 7 అవర్స్ ఎక్స్ట్రా టైం పడుతుంది అన్నాడు. సో ఇంకా మాకు వేరే మార్గం లేదు, అంతవరకు వెళ్ళాక కేదార్నాథ్కి వెళ్లకుండా వచ్చే ప్రసక్తే లేదు. సో ఇంకా సరే అన్నాం అన్నమాట మేము. అయితే అతను ఏం చేస్తాడంటే, వేరే రూట్లోంచి తీసుకెళ్ళాడు. ఇంకా ఆ రూట్ అయితే అద్భుతం అండి, అద్భుతం అంతే. ఎంత బాగుంటుందంటే, హిమాలయాస్ ఒక పర్వతం మీద నుంచి అలా చుట్టూ తిరగడం, మళ్ళీ ఇంకో పర్వతం మీదకి వెళ్ళడం మన వెహికల్. అది ఇప్పుడే కదా ఆ పర్వతం మనం క్రాస్ చేసి వచ్చామని అటువైపు చూస్తామన్నమాట. అసలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే ఆ విలేజెస్, ఆ పర్వతాలు, చాలా లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అది. సో అట్లాగా వెళ్ళి మొత్తానికి ఆ రోజు ఈవినింగ్ మేము 6 వెళ్ళాల్సింది, నైట్ 12 o'clock మేము హోటల్కి రీచ్ అయ్యాం. తీరా అక్కడికి రీచ్ అయిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, 2 నుంచి ఇక్కడ వర్షాలు పడుతున్నాయి, సో కేదార్నాథ్ పైకి వెళ్ళనివ్వట్లేదు, ఎలో చేయట్లేదు అన్నారు. 2013 ఫ్లడ్స్ తర్వాత వర్షాలు ఎక్కువ పడితే కేదార్నాథ్కి ఎలో చేయడం మానేస్తారు పైకి. సో మేము నీరు గారిపోయాం, ఇదేంటి ఇంత దూరం వచ్చామో, కేదార్నాథ్ చూడకుండానా మనకి అంటే. కాకపోతే అతను ఒక మాట చెప్పాడు, ఈవేళ కాస్త స్కై క్లియర్ అయిందమ్మా, రేపు పొద్దుట క్లియర్ ఉంటే కనుక మీరు వెళ్ళిపోవచ్చు అన్నాడు. ఇంకా సరే, ఏదో ఆశ, ఇంత దూరం వచ్చాము, సరేలే చూద్దాము అనుకున్నాం అనమాట. సో ఆ రోజు నైట్ మేము పడుకున్నది 12 o'clock పడుకున్నాం. యాక్చువల్గా 15 hours జర్నీ చేసాం ఆ రోజు. సో నైట్ 12 పడుకుని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 3 స్టార్ట్ అవ్వాలన్నారు. సో ఇంక 1 o'clock లేచిపోయాం, 1:30 లేచి మళ్ళీ స్నానాలు చేసి 3 మేము రెడీ అయ్యామన్నమాట. రెడీ అయ్యి బయలుదేరాము. అదేంటంటే గౌరీకుండ అని ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మనం ఇవి గుర్రాలు కానీ డోలీ కానీ ఏమైనా తీసుకుంటే గౌరీకుండ వరకు వెళ్ళాలన్నమాట. సరే ఇంకా ఆ రోజు అయితే నా జీవితంలో అద్భుతమైన రోజండి, చాలా అద్భుతమైన రోజు. ఇది షేర్ కంపల్సరీ అందరితో షేర్ చేసుకోవాలనుకుని నేను మెయిన్గా ఇది చేస్తున్నాను. సో గౌరీకుండ వరకు వెళ్ళాక ఏమన్నారంటే, ల్యాండ్ స్లైడ్ అయింది, ఇటువైపు వెళ్ళడానికి లేదు. ఇదేంటి, ఈరోజు వర్షం లేదు, స్కై క్లియర్గా ఉంది, మనకి వెళ్ళడానికి లేదు, ఇట్లా అవుతుంది ఏంటి అనుకున్నాం. సరే ఈలోగా గుర్రాలు వాళ్ళు మాట్లాడారు, మాట్లాడి వాళ్ళు ఏమన్నా అంటే, కొంచెం ఎక్కువ అమౌంట్ ఇస్తే వేరే రూట్లోకి తీసుకెళ్తాం. ఓకే సరే, గుర్రాలు ఎక్కాం. ఇప్పుడు మార్నింగ్ 6 o'clock ఎక్కాము. ఎక్కితే ఆల్మోస్ట్ 6 to 7 hours పట్టింది, మధ్యాహ్నం 1 o'clock అయింది. సో ఆ ముందు రోజు 16 hours జర్నీ చేయడం, తర్వాత ఈ గుర్రాల మీద 6 hours జర్నీ చేయడం వల్ల నాకేమైందంటే, బాడీ పెయిన్స్ వచ్చేసి ఆ కోల్డ్ వెదర్కి నాకు ఫీవర్ వచ్చేస్తుంది. పైకి కేదార్నాథ్కి వెళ్ళేసరికి ఇంకా ఆల్మోస్ట్ నేను అన్కాన్షియస్ అయిపోతున్నాను అనమాట. అప్పుడు ఏం చేశారంటే, నన్ను తీసుకెళ్ళి అక్కడ మేము స్టే చేస్తున్న హోటల్లో అందరము వెళ్ళాము. వెళ్తే ఇంకా నాకు చలి వచ్చేసి ఫీవర్ వచ్చేస్తుంది. నన్ను పడుకోబెట్టి వెంటనే దుప్పట్లు అవన్నీ కప్పేసి మా ఫ్రెండ్ వెంటనే టాబ్లెట్స్ అవి వేసి వాళ్ళు మమ్మల్ని నేను రెస్ట్ తీసుకో అని చెప్పి వాళ్ళు దర్శనానికి వెళ్తారు. నేను అనుకున్న, అదేంటి ఇంత దూరం వచ్చాను నేను, నాకు శివుణ్ణి చూసుకోవడానికి లేదా, ఇట్లా అవుతుంది ఏంటి, చాలా బాధపడ్డాను. సో ఒక 1 hour నాకు ఇంకా ఒంటి మీద స్పృహ లేదు, అలా పడుకొని ఉన్నాను అనమాట. 1 hour తర్వాత మెలకు వచ్చింది, ఏంటిది నేను ఇక్కడికి వచ్చింది ఇలా పడుకొని ఉండడం కోసమా అని లేచి వెంటనే శివుణ్ణి స్మరించుకుంటూ వెళ్ళిపోయాను. నేను టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయాను. టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోగానే ఒక పూజారి మాకు, మా ఫ్రెండ్ ఒక పూజారిని మాకు పరిచయం చేసింది. అతనికి కొంత అమౌంట్ ఇస్తే లోపలికి వెళ్ళి దర్శనం చేయించి మన పేరు మీద అభిషేకం అది చేయిస్తాడు అని చెప్పి అందనమాట. మేము దర్శనం చేసేసుకున్నాం, నువ్వు వెళ్ళని నన్ను పంపించేసింది. ఇక ఆ పూజారి అండి నన్ను తీసుకెళ్ళి లోపల శివలింగాన్ని నేను అలాగా కౌగిలించుకుని తన్మయత్వం చెందిపోయాను అనమాట. నేను మనతో అభిషేకం చేయించాడు, జలంతో అభిషేకం చేయించాడు, పువ్వులతో అభిషేకం చేయించాడు, అక్కడ ప్రసాదం కింద పేలాలు ఇస్తారు, ఆ పేలాలతో అభిషేకం చేయించాడు. చాలా బాగా దర్శనం జరిగిందనమాట. అలాగా లింగాన్ని పట్టుకుని కొంతసేపు ఇంకా నాకు ఇంక ఏం జరుగుతుందో తెలియలేదనమాట, అంత ఆనందం. సో అది అయిపోయింది, సో దర్శనం అయిపోయింది, బయటకు వచ్చాము. నాకు ఒకటే అనిపించింది, ఒక సామెత అంటారు కదా మన పెద్దవాళ్ళు, శివుడు ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదని, అది మాత్రం 100% నా విషయంలో కరెక్ట్ అనిపించింది. నా డ్రీమ్ కేదార్నాథ్ చూడాలనేది నా డ్రీమ్ అనమాట, అది నాకు నా కల నెరవేరింది అనమాట.
సరే ఇంకా బయటికి రాగానే ఏమైందంటే, మాకు హెల్త్ బాగాలేదు కదా, నాకు మా ఫ్రెండ్ ఏం చేస్తుందంటే హెలికాప్టర్ ట్రై చేయడానికి వెళ్ళింది కిందకి వెళ్ళడానికి. యాక్చువల్గా మేము కేదార్నాథ్లో నైట్ స్టే చేయాలి, కానీ ఏంటంటే నా హెల్త్ బాగాలేదు, ఇప్పుడు మళ్ళీ నైట్ స్టే చేస్తే ఏమైనా ఎక్సిజెన్స్ అయితే కష్టమైపోద్ది అని చెప్పి హెలికాప్టర్ మాట్లాడింది అనమాట. యాక్చువల్గా ఆ రోజు వెదర్ బాగాలేదని హెలికాప్టర్స్ రన్ చేయట్లేదు, కానీ వాళ్ళ స్టాఫ్ కోసం ఏదో ఒక ట్రిప్ వేస్తున్నాం, అందులో కావాలంటే మీ వాళ్ళని పంపిస్తాం అన్నారు. అంటే ఇంకా లక్కీగా మాకు ఓకే అయిందనమాట, నన్ను ఆ ట్రిప్లో

పంపించేస్తారు కిందకి. పంపించేసిన తర్వాత నేను కిందకి వెళ్ళిపోయాను. వాళ్ళు ఏమన్నారంటే మేము గుర్రాల మీద వచ్చేస్తాం ఉష నువ్వు వెళ్ళిపో అన్నారు. నేను కిందకి వెళ్ళిపోయాను. వాళ్ళు నెక్స్ట్ ట్రిప్ ఇంకొక ట్రిప్ వేశారంట. అది ఒక అద్భుతం అన్నమాట మా జీవితంలో. సో ఆ ట్రిప్లో వాళ్ళు వచ్చేసారు, మా ఫ్రెండ్స్ వచ్చేసారు. మొత్తానికి కేదార్నాథ్ ఎంతో మంచిగా దర్శనమైంది. ఆ వెనకాల భీమశిల అని ఉంది, అది కూడా మేము దర్శనం చేసుకున్నాము. చాలా బాగా, చాలా మెమొరబుల్ డే అయిపోయింది నా లైఫ్లో అది ఆ రోజు.

0: వారు.
1: మర్నాడు గుప్తకాశీ నుంచి జోషిమఠ్ ద్వారా బద్రీనాథ్ బయలుదేరాం. ఈ జోషిమఠ్లో ఏంటంటే ఆది శంకరాచార్యుడు తపస్సు చేసుకున్న ప్లేస్, కొన్ని టెంపుల్స్ ఉన్నాయి. అవన్నీ చూసుకుని ఆ రోజు ఈవినింగ్ వరకు బద్రీనాథ్ వెళ్ళాం. కేదార్నాథ్ పర్వతాలు ఒక ఎత్తైతే బద్రీనాథ్ పర్వతాలు ఇంకా హ్యూజ్ హిమాలయాస్ అన్నమాట. చాలా ఎత్తైన కొండలు, ఆ మంచు కొండలు అది చూస్తుంటే అసలు మనకి మైమరిచిపోతాం అన్నమాట. అసలు భూమి మీద స్వర్గం అంటే ఇంకెక్కడో లేదు అనిపించింది. చాలా చలిగా ఉంది, కేదార్నాథ్ కన్నా కూడా చాలా చలిగా ఉంది బద్రీనాథ్. అక్కడ వెళ్ళాము, హోటల్లో చెక్ఇన్ అయ్యి ఫ్రెష్ అయిన తర్వాత అక్కడి నుంచి మనా విలేజ్ అని చెప్పి, మన ఇండియాలో లాస్ట్ విలేజ్ అనమాట. ఆ తర్వాత సమ్ 30 or 40 kilometers దూరంలో చైనా బార్డర్ వస్తుంది అనమాట. సో ఆ మనా విలేజ్ వెళ్ళాము. వెళ్ళి కొంచెం అక్కడ అంతా కాసేపు తిరిగి షాపింగ్ అది చేసాము. ఆ లాస్ట్ ఆ విలేజ్ లాస్ట్ వరకు వెళ్ళాము. అది వెళ్ళే దారిలో ఏంటంటే సరస్వతి మాత టెంపుల్ ఉంటుంది. తర్వాత అక్కడే సరస్వతి నది పుట్టిన ప్లేస్ అనమాట. మనకి సరస్వతి నది అక్కడే కనిపిస్తుంది అనమాట, ఒక జలపాతంలా కనిపిస్తుంది. అక్కడి నుంచి ఆ జలపాతం అలాగా ముందుకు వెళ్ళి కొంచెం నదిలా ప్రవహించి అది అంతర్వాహిని అయిపోతుంది అనమాట. సో సరస్వతి నదిని చూసే అదృష్టం కూడా మాకు కలిగింది. సో అది మనా విలేజ్, సరస్వతి నది చూసిన తర్వాత వెనక్కి వచ్చి బద్రీనాథ్ గుడికి వెళ్ళాం మ్యామ్. మేము వెళ్ళేసరికి సాయంత్రం అయింది, ఈవినింగ్ 6 ఎంతో అయింది. మా ఎంత మా అదృష్టం కొద్దీ ఏంటంటే ఇప్పుడే విష్ణు సహస్రనామ పట్టణం ఉంది. మీరు టికెట్ పర్ హెడ్ 500 ఎంతో చెప్పారు. మేము చాలా సంతోషపడ్డాం. వెంటనే మేము టికెట్ తీసుకుని మేము వెళ్ళి అందరం గర్భగుడిలో దేవుడు ఎదురుగుండా కూర్చుని విష్ణు సహస్రనామం చదివాం. అది మనకి ఆ జన్మకి ఈ అదృష్టం చాలు అనిపిస్తుంది. అంత భాగ్యం మళ్ళీ దొరకదేమో. దేవుడు ఎదురుకుండా కూర్చుని 20 నిమిషాలు విష్ణు సహస్రనామం చదివాము. ఆ తర్వాత ప్రసాదాలు అవి తీసుకుని మళ్ళీ ఆ నైట్ హోటల్కి వెనక్కి వచ్చేసామన్నమాట. సో అక్కడి నుంచి ఇవే కాకుండా ఈ గుడులు టెంపుల్సే కాకుండా ఈ చార్ధామ్ చూడడం అయిపోయింది. ఇవి కాకుండా ఏంటంటే ప్రయాగ, ప్రయాగ అంటే కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ 2 rivers అనమాట. ఇదేంటంటే మందాకిని అనే స్టార్ట్ అయ్యి హిమాలయాస్లో ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క ప్లేస్ భాగీరథి అట్లాగనమాట ఒక్కొక్క వేరే నదుల్ని కలుపుకుంటూ వస్తుంది. పంచప్రయాగ అంటారు. 5 places కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ 2 rivers అనమాట. అలాగైన తర్వాత 5 places ప్రయాగ అయిన తర్వాత అది గంగ

పేరుతోటి ప్రవహిస్తుంది అనమాట ప్లెయిన్స్లోకి. సో మేము ఆ ప్రయాగాలు కూడా చూసాము, నాలుగు ప్రయాగాలు చూసాము. చూసిన తర్వాత అక్కడ రుద్రప్రయాగ్ నుంచి రిషికేష్ వచ్చాం. రిషికేష్ చూసుకున్నాము, అక్కడ ఆశ్రమాలు టెంపుల్స్ అవి చూసాము. నెక్స్ట్ డే హరిద్వార్ వచ్చేసాము. హరిద్వార్ వచ్చేసిన తర్వాత హరిద్వార్లో నైట్ స్టే చేసిన తర్వాత నెక్స్ట్ డే హరిద్వార్ నుంచి ఢిల్లీ వచ్చాము, ఢిల్లీ టు హైదరాబాద్. కాకపోతే ఏంటంటే ఈ చార్ధామ్ అనేది ఎప్పటి నుంచో నాకున్న కోరిక, ఆ శివుడు నాకు అలా తీర్చాడు, నేను శివుడు దర్శనం చేసుకోలేనేమో కేదార్నాథ్లో అనుకున్న దాన్ని నాకు అంత బాగా దర్శనమైంది, ఆ బద్రీనాథుడు ఎదురుగుండా విష్ణు సహస్రనామం చదువుకోవడం, ఇవన్నీ నా జీవితంలో నేను మర్చిపోలేని అంశాలండి. ఎప్పటికీ నాకు ఇది చాలా ఒక మంచి జ్ఞాపకంగా ఉండిపోతుందండి. మీ అందరితో ఇది పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది నాకు. నమస్తే అండి.